హనుమాన్వయోద్భవ సమస్త సురాజమౌలే భూభార సంహరణ తోషిత కృష్ణమూర్తే బాహ్లీక రాజపహురాజ సుధర్మ ధావన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీకృష్ణదేవ నృపతి సకలం స్వరాజ్యం యస్మై స్వమప్యమలయార్పయదాత్మభక్త్యా శ్రీవ్యాసరాజ విదూషాంబర దివ్యమూర్తే శ్రీరాఘవేంద్ర భవతా

శ్రీ గౌతమాన్వయ విపాసక భవ్య సూర్య శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. స్వీయాన్ సమస్త నిగమాన్ ప్రవిలోక్య సూక్ష్మే సద్భాట్ట సంగ్రహ మిషేయ దువర్యవత్రే శ్రీజైమి నిర్యమభిపూజయతేతి మోదాత్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. స్పష్టార్థకైరనతి విస్తృత సూక్ష్మవాక్యైః సూత్రార్థభాసకమవేక్ష్యత తంత్రదీపం వ్యాసో యశోభిరభిపూరయతే సదాయం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. స్వస్వీయ శాస్త్రగతమర్థమతోధిగం చ దృష్ట్వా యదీయకృతిషు ప్రణయాతి నమ్రాః అర్చంతి పాణిని ముఖాయ మగాధబోధాః శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. రమ్యా సుధా పరిమళోల్లసితా చ కాశే సచ్చంద్రికాపి సుశుభే విలసత్ ప్రకాశా టీకాశ్చలేసురమితైః స్ఫుట భావదీపైః శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. రమ్యార్ధరత్న పరిభూషిత సర్వగాత్రీ సర్వాశ్రుతిః స్వశిరసా సహితేందిరాయం ఆరోప్య రక్షతి సదా నిగమాంతరాజ్యే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీ వెంకటార్యవరతిమ్మణ గోపికాంబ దంపత్యనుత్తమ తపఃఫలవైణికాగ్ర్య దారిద్ర్య దుఃఖ భయభంజన పుణ్యమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీ వెంకటార్యవరతిమ్మణ గోపికాంబ దంపత్యనుత్తమ తపఃఫలవైణికాగ్ర్య దారిద్ర్య దుఃఖ భయభంజన పుణ్యమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఆనందతీర్థ జయతీర్థ కవీంద్రతీర్థాః శ్రీరామచంద్ర విబుధేంద్ర జయీంద్రతీర్థాః ఆశీస్యతం ప్రదతతి స్పృహయంతి యస్మై శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. వాదీంద్రతీర్థసు మతీంద్ర ముఖాస్తువంతి కర్మంది నో గురు గుణస్తవ నైరుదారైః త్వాం పశ్యతాననుగ్రహాణ దయార్ద్ర దృష్ట్యా శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. గార్హస్థ్యముత్తమమయాచితలబ్ధవృత్యా కష్టేన యో నిరవహోహ్యధునాశ్రితాన్ స్వాన్ సర్వేష్టలాభ పరిపుష్ట తనూన్ కరోషి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీమత్సుధీంద్రవరయోగి సరస్వతీభ్యాం సంప్రేరితో యతి రహూర్బహునాశ్రమేణ మంత్రాన్ జపస్యను దినం జగతీం పునాసి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. గంగాది పుణ్య సరితః ప్రణయాతి బద్ధాః సద్రత్న హేమ జల కుంభ శతైరిదానీం త్వాం స్నాపయంతి విధివచ్చ జయోగ నిద్రాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. గంగాది పుణ్య సరితః ప్రణయాతి బద్ధాః సద్రత్న హేమ జల కుంభ శతైరిదానీం త్వాం స్నాపయంతి విధివచ్చ జయోగ నిద్రాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. మందార పుష్పదధి కుంకుమం

శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ధన్యాయిమే తవ గుణస్తవ నైర సంఖ్యైః కంఠోద్గతైర్దశ దిశామ శుభం హరంతి. శృణ్వంతి దేవసు జనాన తకంధరేణ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఛాత్రాయిమే పరిమళాది నిబంధ పాఠ్య భాగావలోకన కృతః పఠనాయ సజ్జాః. ఉత్తిష్ఠ పాఠయ సుధా మధురారవేణ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఛాత్రాయిమే పరిమళాది నిబంధ పాఠ్య భాగావలోకన కృతః పఠనాయ సజ్జాః. ఉత్తిష్ఠ పాఠయ సుధా మధురారవేణ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శాస్త్రేషు పూర్ణధిషణా అపి పండితాస్తే ద్వార్యా సతే స్వ బహు సంశయయాపనాయ. ఉత్తిష్ఠ ఛింధి హృదయస్థిత సంశయాంస్తాన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. మంత్రాలయే సురుచిరే వర తుంగ భద్రాతీరంగతే సకల దైవత సన్నిధాని. బృందావనే నివసతే గురవేర్పితోహం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. మంత్రాలయే సురుచిరే వర తుంగ భద్రాతీరంగతే సకల దైవత సన్నిధాని. బృందావనే నివసతే గురవేర్పితోహం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. సంతాన సంపదతి శుద్ధ విరక్తి భక్తి విజ్ఞాన ముక్తిముఖ సర్వ ఫల ప్రదాతః. వాగ్దేహ సౌష్ఠవ కరాతి పవిత్రమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. చింతామణి సురతరు సురధేను పూర్వా భక్తేష్టదానకుశలే త్వయి నమ్ర నమ్రాః. స్వీయే పదే సమభిషిచ్య సమర్చయంతి శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. నర్నర్తి భక్తి భరపూరి తదాస గోష్ఠీ విస్మృత్య దేహము తలోకమిమం స్మరంతి. త్వాం స్మారయన్ చతుల నారద గాన గోష్ఠీం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఖంజోపి ధావతి జడః కవితాం విధత్తే మూకోపి వక్తి బహు పశ్యతి సర్వమంధః. ఏడః శృణోతి కృపయా తవ పశ్య లీలాం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఖంజోపి ధావతి జడః కవితాం విధత్తే మూకోపి వక్తి బహు పశ్యతి సర్వమంధః. ఏడః శృణోతి కృపయా తవ పశ్య లీలాం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. బృందావనేషు జగతీతల మధ్యగేషు సర్వేషు సన్నిహితయా బహురమ్యమూర్త్యా సర్వేష్టమాకలయ సంచయ భూమి జయ్యాం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీకృష్ణ భక్తిమతులామవలంబమాని సర్వాస్తి శక్తిరితి డిండిమ ఘోష పూర్వం యో భూబుధ స్వమహిమాతిశయ ప్రకాశైః శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. త్వాం త్వత్సమం స్వసదృశం భవత ప్రభావం దృష్ట్వా జహాతి జనతా ఖలు నాస్తికత్వం. ఆస్తిక్యవర్ధన జగద్గురువర్య భూమన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఐరావత ప్రముఖ దైవత వాహనాని సిద్ధాని సర్వ విభుధైరభియాపితాని. తేషు స్థితో మహగతో దిశ భక్త కామాన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఏతేతి భక్తి భరితాః సుజయీంద్ర తీర్థా బృందావనోద్భవ సమాత్రిశతీ మహేస్మిన్. అంచంతి హేమ కవచేన గురో సమేహి శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. త్వత్సుప్రభాత పఠనస్య సుఖం ప్రభాతం. భూయాత్వదీయ కృపయా మమ సుప్రభాతం. త్వత్సుప్రభాత కవనస్య చ సుప్రభాతం. శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. త్వత్సుప్రభాత పఠనస్య సుఖం ప్రభాతం. భూయాత్వదీయ కృపయా మమ సుప్రభాతం. త్వత్సుప్రభాత కవనస్య చ సుప్రభాతం. ఏనోద్ధృతః పాపకూపాల్లక్ష్మీనారాయణాభిధః అంచామ్యహముపాధ్యాయః.

సత్కర్మ మార్గ పరిహీనమతీవ దుష్టం దుష్కర్మ వారి దివహే పరితస్సు మగ్నం తద్భక్త భక్త పరుపోజనహీ.

ప్రపంచము విధావసి చంద భాను అకంచమానకు హృదావలి సీత భాను మచ్చిత్త దోష తృణజాల

సుమంత్ర జప్త సిద్ధి సప్తతి మహోజ్వల మంత్రవర్గ తత్తత్సువేద్య హరిరూప విలో

మధ్యాహ్న సంగత శతార్థ విభోరు కాంత్యా ే దీప్యమాన హరిచారు ముఖారవిందం సంగీక్ష మోదకరచారు సుధా